పరవర్తి కథ చిత్ర జగ్ కంఠదాన్ కరిచింది అల్కా యాగ్ని. గీతకార్ ఆనంద్ బక్సి, సంగీతకార్ ఎంఎం క్రేమ్. కథ చిత్ర జగ్.

0: అద్భుత నర్తన చిత్రితము.
1: ప్రచరకులు కితుటి హిందీ భక్తిగీత శిల్పి మనితిలి పండిత్ భీమసేన్ జోషి ఓ బీణా సహస్రబుద్ధి ఆకాశవాణీ భవనీ పట్టణా పరవర్తీ కార్యక్రమ గుడిక రిలే కరి ప్రచార కరుచు ఆకాశవాణీ దిల్లీ కేంద్రరు.